ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాట తట్టి పాడండి.